సరిగదా దానిని సరిపాదమా పవగరి సరిగమనికి సరిగ మా పదమ అపదని సరిగది దానిని మా అపదని తగది మాధ విప్పుల్మయ తగిత తగిత దివిత.

పదని సనిద తణత జం తప జుడత జం జం పదని పదప జం తజం పమ తణకు జం జం సమపదీం తగిట నిదమ జం తరిత సనిద కుకుం తగిట గరిణిత జం పదని సత జం తరిగమ తగిట జం